సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది అలవాటు ప్రకారంగా గంటసేపు కార్యక్రమం ప్రసారం చేస్తాం సోమవారం నాడు అంటే మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం మన తెలుగు సంస్కృతి మన తెలుగు భాష మన తెలుగు సాంప్రదాయం గురించి విశేషంగా ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నది గంట సేపు మీ అజే వందన మీతో ఉంటుంది ఈ గంట సేపు మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తూ మంచి మంచి పాటలు మీకోసం మీ ఆనందం కోసం

తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రతి సోమవారం నాడు లాగా ఈ సోమవారం నాడు కూడా ప్రసారం అవుతున్నది. మంచి మంచి పాటలతో మన తెలుగు భాష, మన భావాలకు అద్దం, మన సంస్కృతికి చిరునామా. తెలుగు పలికితే తేనె జారినట్లుంటుంది, అలాగే తెలుగు వింటే మనస్సు పులకిస్తుంది.

మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో మన భాష గురించి మాట్లాడుతున్నాం. తెలుగు వింటేనే మనస్సు పులకిస్తుంది కదా. మాతృభాషను గౌరవించడం అంటే మన మూలాలను గౌరవించడం, అలాగే తెలుగు భాష మన వారసత్వం, దాన్ని కాపాడటం మన బాధ్యత.

ఇంకొకసారి గుర్తించుకోండి, ఈ సాయంత్రపు వేళ తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం ప్రసారం అవుతున్నది ప్రతి సోమవారం నాడు, ఈ సోమవారం కూడా. అయితే ఈరోజు మీ ఆజీ వందన మీతో ఉంటుంది. తెలుగు భాష గురించి మాట్లాడుతూ తెలుగు అక్షరాల్లో అందం ఉంటుంది, తెలుగు పదాల్లో కూడా మాధుర్యం ఉంటుంది, తెలుగు మాటల్లో అప్యాయత, తెలుగు పాటలో మాధుర్యం, తెలుగు సంస్కృతిలో గొప్పతనం.

ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష ఇచ్చే అనుభూతి ప్రత్యేకమే కదా. తెలుగు మన భాష మాత్రమే కాదు, మన భావోద్వేగం, మన గుర్తింపు చెప్పవచ్చు. తెలుగు వెలుగు తరతరాలకు పంచుదాం, మన మాతృభాషను నిలబెట్టుకుందాం. తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు సంస్కృతి చిరంజీవిగా ఉంటుంది. అమ్మ ఒడిలో నేర్చుకున్న తొలి పలుకు మన తెలుగు భాష అనవచ్చు కదా.

తెలుగు భాషను ప్రేమిద్దాం, తెలుగు సంస్కృతిని పరిరక్షిద్దాం. తెలుగు అక్షరం ఒక అందమైన జ్ఞాపకం, అందుకే పరిరక్షించడం మన కర్తవ్యం. తెలుగు పదం ఒక మధురమైన అనుభూతి చెప్పవచ్చు. మన ఊరు, మన దేశం దూరమైన మన మాతృభాష మనల్ని మన మూలాలకు చేరుస్తుంది. అలాగే మన మారిషస్ దేశంలో కూడా తరతరాల నుంచి ఈ తెలుగు భాషని కాపాడుకోవడం మన కర్తవ్యం అయింది.

అసలు శ్రోతలరా, తెలుగు భాష మన ఉనికికి ఊపిరి, మన సంస్కృతికి ప్రాణం. అందుకే తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం విశేషంగా సోమవారం నాడు ప్రత్యేకంగా మన తెలుగు భాష ప్రియులకు, మన సంగీత ప్రియులకు ప్రసారం చేస్తాం. అలాగే తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం 5:30 దాకా వింటూ ఆనందించండి. ఆధ్యాత్మికంగా, భాషకరంగా, ప్రాంతీయంగా లేదా దేశ పరంగా లేదా అంతర్జాతీయ పరంగా ఈ తెలుగు భాష అనే ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది వీటి ద్వారానే.

చెప్పినట్టు సంగీత ప్రియులారా, మన తెలుగు ప్రియులు ఎంతో భావాలతో ఎన్నెన్నో విషయాలతో తమ మనస్సుకు పెడుతూ ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత వాళ్లకు తెలుస్తుంది. తెలుగు పలుకు, మనస్సుకు హాయి. తెలుగు భాష జీవితానికి గర్వకారణం. ఇది తెలుగు భాష ప్రియులకు అర్థం అవుతుంది తప్పనిసరిగా. అక్షరాల అందం, తెలుగు భావాల మాధుర్యం, మన తెలుగు భాష.

సంగీత ప్రియులారా, మన ఈ సాయంత్రపు వేళ మన తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలన్నీ, చెప్పిన మాటలన్నీ ఎంతో మెచ్చుకున్నారని, ఎంతో బాగా విన్నారని అనే నమ్మకంతో మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం మీరు విన్నారు, సాయంత్రపు వేళ కాలం మీరు విన్నారు, ఇంకా రాత్రి వేళ కూడా కార్యక్రమాలు ఉంటాయి. అయితే మన కార్యక్రమాన్ని ఇప్పుడు మీకు మెచ్చుకున్నారని ఆశిస్తూ తెలుగు సన్నిధి అనే తెలుగు కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం.
2: శ్రోతలకు మాహితిపూర్వక నమస్కారం. స్వాగతం. రాత్రి వేళ సరిగా 7:30 అయింది. మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు ప్రసారం చేస్తాం. అలాగే ఈ రాత్రి వేళ కూడా ప్రసారం అవుతున్నది 20 నిమిషాలకు. మంచి మంచి సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. 20 నిమిషాలకు మీ అజయ్ వందన మీతో ఉంటుంది. మిమ్మల్ని రంజింపజేయడానికి ఎంటర్టైనింగ్ మధురమైన సినీ

రాత్రి వేళ ఇవడివడు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి సంగీత ప్రియులారా. ఈ రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేస్తున్న పాటలని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. ఇవడివడు భోజనం చేస్తున్నారు, షురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాను.

విశేషంగా రాత్రి వేళ ఎవరెవరు పని నుంచి ఇంటికి వస్తున్నారు, లేదా ఇంట్లోనే ఉంటున్నారు, భోజనం తయారు చేస్తున్నారు, లేదా ఏదైనా పని చేస్తున్నారు, మన కార్యక్రమం వింటున్నారని అనే నమ్మకంతో కొనసాగిస్తూ మన కార్యక్రమం ఈ 20 నిమిషాలకు మిమ్మల్ని రంజింపజేయడానికి

స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఎవరెవరు తమ భోజనం చేస్తున్నారు ఇంకొకసారి సురుచి చెప్తూ శుభరాత్రి వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.